0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి విఎం రవిప్రభ, శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. కార్యక్రమంలో ముందుగా వినండి వరవల్లభ రమణ హంసధ్వని రాగం ఆదితాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన.
2: Listen to a Carnatic classical Nadaswaram duet by Srimati V.M. Ravi Prabha and Srimati V.M. Ishwari. They are accompanied on Dolu by Sri Kottakota Siddappa. Srimati Ravi Prabha and Srimati Ishwari begin their recital with a composition of G.N. Balasubramaniam, Varavalla Bharamana, in Rag Hamsadhwani set to Adital.

0: ఇప్పుడు వినండి కోరిన వర మొసగుమయ్యా, రామప్రియ రాగం, రూపకతాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, కోరిన వర మొసగుమయ్యా ఎన్ రాగ్ రామప్రియ సెట్ రూపకతాళ్.

0: వెంకటాచల నిలయం సింధుభైరవి రాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పురందరదాసు కీర్తన వెంకటాచల నిలయం ఎన్ రాగ్ సింధుభైరవి సెట్ టు ఆదితాళ్.

0: కోట సిద్దప్ప. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాగరత్న మాలిక చే రీతిగౌళ రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీమతి విఎం రవిప్రభ అండ్ శ్రీమతి విఎం ఈశ్వరి. దే ఆర్ అకంపెనీడ్ ఆన్ డోలు బై శ్రీ కొత్తకోట సిద్దప్ప. శ్రీమతి రవిప్రభ అండ్ శ్రీమతి ఈశ్వరి కంటిన్యూ దేర్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రాగరత్న మాలికచే ఇన్ రాగ్ రీతిగౌళ సెట్ రూపక్తాల్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి చేసినదెల్ల మరచితివో తోడి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీమతి రవిప్రభ అండ్ శ్రీమతి ఈశ్వరి కంక్లూడ్ ది రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి చేసినదెల్ల మరచితివో ఎన్ రాగ్ తోడి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి విఎం రవిప్రభ, శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీమతి విఎం రవిప్రభ అండ్ శ్రీమతి విఎం ఈశ్వరి. దేవేర్ అకంపెనీడ్ ఆన్ డోలు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Madurai Sri T. N. Seshagopalan, supported on violin by Sri M. Chandrasekhar and on Rudangam by Sri T. K. Murthy.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎం చంద్రశేఖర్, మృదంగం శ్రీ టికే మూర్తి.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ వర్ణం వనజాక్షి ఇన్ రాగ్ కళ్యాణి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వనజాక్షి కళ్యాణి రాగంలో వర్ణం వింటారు ఆదితాళం.

0: యూ హవ్ లిజన్ టు ఎ త్యాగరాజ కృతి బాగాయనయ్యా ఇన్రాగ్ చంద్రజ్యోతి సెట్ టు ఆదితాళ్.
1: మీరింతవరకు బాగాయనయ్యా చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి విన్నారు.
0: యూ ఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు ఆర్ ఎంజాయింగ్ వోకల్ రిసైటల్ బై మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం వింటున్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజ కృతి ఎందుకు దయరాదురా ఇన్రాగ్ తోడి సెట్టు మిశ్ర చాపుతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఎందుకు దయరాదురా తోడి రాగం మిశ్ర చాపుతాళం త్యాగరాజస్వామి కృతి.

0: అంటే లవ్ యు హావ్ లిసన్ టు త్యాగరాజ కృతి ఎందుకు దయరాదురా ఎన్రా తోడి సెట్టు మిశ్ర చాపుతాళ్. మీరింతవరకు త్యాగరాజస్వామి కృతి ఎందుకు దయరాదురా తోడి రాగం మిశ్ర చాపుతాళంలో విన్నారు.
1: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ ఎంజాయిడ్ వోకల్ రిసైటల్ బై మదురై శ్రీ టిఎన్ శేషగోపాలన్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం చంద్రశేఖర్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ టీకే మూర్తి. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
0: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎం చంద్రశేఖర్, మృదంగం శ్రీ టీకే మూర్తి. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: ఉపన్యాసం బై విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు ఆకాశవాణి హైదరాబాద్ కే ప్రతిష్ఠిత టాప్ గ్రేడ్ మృదంగం కళాకార్ హై. వే అప్ని ఉత్కృష్ట కళా ఔర్ సంగీత్ కే ప్రతి గహరీ సంవేదనశీలతా కే లియే జానే జాతే హై. వే మహాన్ మృదంగం వాదక్ ఏవం ఆంధ్రమణి కీ ఉపాధి సే సమ్మానిత స్వర్గీయ శ్రీ వారణాసి గంటయా శాస్త్రి కే పౌత్ర హై. ఉన్నోనే యే కళా అప్ని పితా ప్రసిద్ధ మృదంగం విద్వాన్ స్వర్గీయ శ్రీ వారణాసి వెంకటా సుబ్బరామా శాస్త్రి సే సీఖీ, జో ఆకాశవాణి హైదరాబాద్ సే రిటైర్డ్ హువే థే. ఆకాశవాణి హైదరాబాద్ మే తీన్ దశకో సే అధిక సమయ తక్ సమర్పిత సేవా ప్రదాన్ కర్తే హువే ఉన్హోనే అనేక ప్రసిద్ధ సంగీతజ్ఞో కే సాథ సంగత్ కీ హై ఔర్ భారతీయ శాస్త్రీయ సంగీత్ కో సమృద్ధ కియా హై. ఆకాశవాణి హైదరాబాద్ మే తీన్ దశకో సే అధిక సమయ తక్ సమర్పిత సేవా ప్రదాన్ కర్తే హువే ఉన్హోనే అనేక ప్రసిద్ధ సంగీతజ్ఞో కే సాథ సంగత్ కీ హై ఔర్ భారతీయ శాస్త్రీయ సంగీత్ కో సమృద్ధ కియా హై. ఉన్కీ వాదన శైలి మే శుద్ధతా, మధుర నాద్, సంయమ ఔర్ గహరీ లయాత్మక సంవేదనశీలతా కా అద్భుత సమన్వయ దిఖాయి దేతా హై. విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు కో ఉన్కీ ఉత్కృష్ట సంగీత సాధనా ఔర్ విశిష్ట వాదన శైలి కే లియే మృదంగ సౌఖ్య భాస్కర్ తథా మృదంగ కోమల్ వాధ్మణి జైసి ప్రతిష్ఠిత ఉపాధియో సే సమ్మానిత కియా గయా హై. అప్నే మధుర, సహజ ఔర్ భావపూర్ణ మృదంగం వాదన కే కారణ శ్రీ కాళీప్రసాద్ బాబూ కో స్నేహపూర్వక ద విస్పర్ ఆఫ్ ద మృదంగం ఔర్ మెలడిక్ పర్క్యూషనిస్ట్ కే నామ సే భీ జానా జాతా హై. వే గౌరవశాలీ వారణాసి సంగీత పరంపరా కే ఏక యోగ సంవాహక హై ఔర్ దక్షిణ భారతీయ మృదంగం వాదన కీ సమృద్ధ పరంపరా కా ప్రతినిధిత్వ కర్తే హై. ఆజ్ రాత్రి కే ఇస్ మృదంగం వాదన కే కార్యక్రమ మే ఆప్కే సాథ సంగత్ కర్నే వాలీ కళాకార్ హై వయలిన్ పర్ సుశ్రీ VSP గాయత్రి శివాని.
0: విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు is an eminent top grade mridangam artist of Akashvani Hyderabad, known for his exceptional artistry and musical sensitivity. He is the grandson of the late Sri Varanasi Gantaya Shastri, the legendary mridangam exponent honored with the title Andhramani. He mastered his art under his father, a renowned mridangam vidwan, late Sri Varanasi Venkata Subrama Shastri, who retired from Akashvani Hyderabad. With more than 3 decades of dedicated service in Akashvani Hyderabad, he has accompanied numerous eminent musicians and enriched Indian classical music. His artistry is distinguished by precision, tonal beauty, restraint, and profound rhythmic sensitivity. He has been honored with the prestigious titles Mridanga Saukhya Bhaskara and Mridanga Komala Vadyamani, affectionately known as the Whisper of the Mridangam and Melodic Percussionist. He is celebrated for his soft, soulful and graceful strokes, a proud torchbearer of the illustrious Varanasi musical lineage. He represents the rich South Indian mridangam tradition. In tonight's broadcast, Vidwan Varanasi Kaliprasad Babu is supported on violin by VSP Gayatri Shivani.
1: Vidwan Shri Varanasi Kaliprasad Babu apne mridangam lay vinyas ka aarambh chaturashtra jati triput taal se kar rahe hain.
0: Vidwan Varanasi Kaliprasad